ఆసన్ దుఃఖపోల్కుల అప్పవారు మునిగాంధీ నరసింగా ఆసన్ దీనా దీందేం దగ్గర మునుకు చేతిని చారలే పిసిగా దాస్తర కొను చాక్షోలు అవుతారు బాగుంటారు చాక్షు నేను దాకా చాక్షోలు కోసం తెచ్చు ఆయన అన్నీ చూస్తాయి ఉదయం మనం జాంగీ నరసి.

చేస్తున్నా. వాళ్ళు ఆ వేరు కూడా నిజంగా తెలుసండి. చాలు పోయావా సీజన్ పోతుంది బాగా బస్కెత్తలు చుట్టు మొక్క ముస్తాయి తెలిసిందే ఏం చేస్తాను బాగుంటాయి నేర్చుకున్నాను రాజ్యోదండి రాజ్యోదా అశోక్ అందరూ అసలు